అంగత్రయం, లఘు, ధృతం, అనుధృతం. లఘు తిశ్ర లఘు, త కి ట, త కి ట. ధృతం త క, త క. అనుధృతం త, త.